మమ సమస్త రోగ ప్రశమనార్థం ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం

నమో భగవతే మహాహనుమతే సర్వగ్రహోచ్చాటన పరబలం క్షోభయ క్షోభయ సకల బంధన మోక్షణం కురు కురు. శిరశూల గుల్మశూల సర్వశూలాన్ నిర్మూలయ నిర్మూలయ. నాగపాశానంత వాసుకి తక్షక కర్కోటక కాలియాన్ యక్షకుల జలగత బిలగత

విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల